0: శోకుల బయలాజే మోహకర్మ కర్మే పితృదే అధివశ్యాణి పితృవీ తోర్ కరే పటిగాదలాల్ కే ఉస్వి కరే నాన్ కద్వే సో మిలే ఇకట్టి కాలే
1: జో జో సింగామణి అవే వాడబా జుటే జుటా ముఖ పసే నిద్ర దోఖవా సుచే నా కియే బెంజ పిండా తో సుచే సేయ నానక జిన్ మన వసే

సుమదు దగ్గరి ఆశీరు తెలుగుదా నానక కట్టుకేసి తీరేసమా ఎంగటి కదర్ మనే మందే ముందో అస్కి రాత్రి దిలికి పట్టు అస్లాం.